संगीत रसिकुलंदर की शुभोदयम नमस्कारम। ఎలా ఉన్నారు ఈ ఉదయపు వేళ ఈ శనివారం నాడు? మంచిగా ఆరంభించిందని మా నమ్మకం. అయితే ఈ శనివారం నాడు 94.5, 95.6, 98.2 మెగాహెర్ట్జ్ మీద అలవాటు ప్రకారంగా మన కార్యక్రమం ప్రసారం అవుతున్నది. Yes, indeed, మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. అలవాటు ప్రకారంగా ఒక గంట సేపు 8 నుంచి 9 దాకా విశేషంగా సాటర్డే ఇట్స్ లైవ్ ఫర్ యూ 94.6, 98.2 మెగాహెర్ట్జ్ మీద

Are you ready for this one of our musical program? Siddhangao Narani Ani Namakam Thomana Udaipuvela Karikramam Mudal Pedutun to Nama. Yes, without forgetting your messages on 5768 8907 5768 8907 for your dedications and wishes. ఐదేళ్ల వాటి ప్రకారంగా ఈ భాద్రపద మాసం ఆరంభించింది. విత్ కృష్ణ జన్మాష్టమి ఎంతో వైభవంగా జరుపుకున్నారు భక్తులందరూ. మన శనివారం నాడు మొదలు పెడుతున్నాం, స్వామి వారికి అంకితం చేస్తున్నాం మొట్టమొదటి పాట. కలియుగ దైవంగా విలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో మమ్మల్ని ఆశీసులు చల్లుతున్నారు.

అద్భుతంగా ఉంది కదా ఈ పాట కొనసాగిస్తూ మన ఉదయపు వేళ కార్యక్రమం అమ్మ ఈ భక్తి పాట తరువాత కొన్ని సినీ పాటలతో

ఎనిమిది గంటలు దాటి ఆరు నిమిషాలైంది. విశేషంగా డెడికేటింగ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ టు దవీష్ రామస్వామి ఆఫ్ ఆస్ట్రేలియా, హూ డజంట్ మిస్ ఎనీ ఆఫ్ మై ప్రోగ్రామ్ ఆన్ సాటర్డేస్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: అందమైన పాటలు విశేషంగా మీకోసం.
2: అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: ఈ ఉదయపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమంలో మ్యూజిక్ లవర్స్, లాంగ్వేజ్ లవర్స్, భాష ప్రియులు, సంగీత ప్రియులు సంగీతం విని ఈ భాషలో అద్భుతంగా ఉంటుంది కదా. నాకే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ఈ భాష మాట్లాడడం, సంగీతం వినడం. సో ఎంజాయింగ్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫర్ యూ ఇన్ ద వాయిస్ ఆఫ్ సిద్ శ్రీరామ్, ఆఫ్ కోర్స్. నీలి నీలి ఆకాశం.

ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు సో లెట్స్ గో టు మాతబా విషింగ్ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ టు విశాల్ అండ్ విష్ణు దాలివాడు సో సెలబ్రేటింగ్ దేర్ బర్త్డే నెక్స్ట్ వీక్ సో హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ ఇట్స్ ఫ్రమ్ వసూన్ అంజిత విశాల్ విశ్వరాజ్ Venkatesh, Vignesh, Riyansh and Mervin from all the Dalivadu families and from all of us wishing happy birthday in advance to you both. Happy birthday to Jani Asriya. It's from Sarika Poonam Vima, the grandchildren. All the Uchama, Ragdu and Kamalan Chilan families wishing a happy birthday to Jani Asraya. Wishing very happy birthday to Jessica Ramana of Cesia Mill. Celebrating her birthday, it's from Bharata Nishal. Kuduku Jivesh Atta Devam Mawa Swaraj. It's from Gyani, Anita, Purnima, Yeshwin, Kinraj. From Reshmi, Neha, Ramasomi family. Ramasami family, Ramana and Ramya families. Wishing very happy birthday to Jessica Ramana from Families and Friends. Happy birthday to Yuv Chingadu celebrating his 15 years. So many, many happy returns of the day to you. It's from Neha Vicky Aryan, from Baba Ma, from Chan Tata Anan, from Krisha, Lavesh, Medish, Rudish, and Vikshay. Celebrating his 65 years. So happy birthday to Vasan Chakravanan. Specialists from Rajendri, Arulan, Varulan, Puvali and all the customers of Petit Bel Air and specialists from Annie wishing very happy birthday to you.

అయితే ఇవరివరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. సో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, జన్మదినోత్సవ శుభాకాంక్షలు. Wishing you lots of happiness, lots of peace and love around. Manchi arugyam. To ee kotta janmadinotsavam ee jeevithamlo sukha santoshalu ravalani korukuntu dedicating the next song to all those celebrating their birthday.

ఎనిమిది గంటలు దాటి 45 నిమిషాలైంది. కొనసాగిస్తూ మన కార్యక్రమం. మన తెలుగు వాళ్ళు విశేషంగా స్వామివారి భక్తులు తయారు చేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం జరుపుకోవడం. ఎంతో ఆత్రతతో వేచి ఉంటున్నారు ఈ వ్రతం పాటించడం కదా. వచ్చే శనివారం ఆన్ ద 12th of September మన శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం ఆరంభిస్తున్నది. సో స్టార్టింగ్ మన వ్రతం ఆన్ ద 12th of September టిల్ ద 20th of October ఫ్రమ్ ద భాద్రపద మాసం టిల్ అశ్వాయుజ మాసం 40 days ఆఫ్ ఫాస్టింగ్. సో దరిగిరింగ్ Good preparation for the Venkateshwara Vratam. It's from Ravi Pratimati Shinarishti.

సాటర్డే మార్నింగ్ కదా, వీకెండ్ వచ్చింది, ఎంతో ఆనందంగా గడుపుతున్నారని అనే నమ్మకంతో మన కార్యక్రమంలో మంచి మంచి పాటలతో కొనసాగిస్తూ ఉంటున్నాను. సో స్టే ట్యూన్, కీప్ కనెక్టెడ్. 9 గంటల దాకా విధి ఆర్జే వందనా.

సంగీత ప్రియులారా సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి సో ఇట్స్ టైమ్ టు సే బై బై మన ఉదయపు వేళ కార్యక్రమం మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ సుకచ్మి అనదర్ లైవ్ నెక్స్ట్ సాటర్డే ఎస్ మన శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం ఆరంభిస్తున్నది నెక్స్ట్ సాటర్డే సో ఆన్ 12th ఆఫ్ సెప్టెంబర్ క్యాచ్ మీ విత్ లాట్స్ ఆఫ్ డివోషనల్ సాంగ్స్ ఆన్ స్వామి వారు సో ఇంతటితో వందనా మీ దగ్గర సెలవు తీసుకుని హవ్ ఏ వండర్ఫుల్ వీక్ అహెడ్ టేక్ కేర్ బై బై నమస్కారం